0: గారే గారే
1: జరపడదు
0: గారే గారే
1: ఏ సూరు బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు
0: బట్టే
1: ఏ సూరుకి ధరది ఏ సూరు ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలే.